0: మల చూచున్నా ప్రియతమ్మా ప్రియతమ్మా ఏ జవళి సింహ చార్ దిశాచి జ్వాని
1: జ్వాని
0: చార్ దిశాచి జ్వాని ఖేళు ఏ ప్రీతిచా చిమ్మా ప్రియతమ్మా.